రాంపూర్ పాల్ప రేడియో సామర్థి 92.1 మెగాహెర్జ్, కావసతి నవల్పూర్ రేడియో కావసతి 102.6 మెగాహెర్జ్, కావసతి నవల్పూర్ దౌండి ఎఫ్ఎం 103.4 మెగాహెర్జ్, బొద్దఘాట్ నవల్పరాసి సముదాయ రేడియో అర్ఘహాచి 105.8 మెగాహెర్జ్ అర్ఘహాచి, వేరీ ఎఫ్ఎం 105.4 మెగాహెర్జ్ నేపాల్గంజ్ బాకి, రేడియో డోటీ 98.5 మెగాహెర్జ్ డోటీ, రేడియో రామానసన్ 92 మెగాహెర్జ్ అచ్చం, రేడియో నయా నేపాల్ 104.5 మెగాహెర్జ్ దార్చుల, రేడియో ప్రభు 102.6 మెగాహెర్జ్ కంచన్పూర్, రేడియో బొంగల్ 98.3 మెగాహెర్జ్ బజాంగ్, సౌగాత్ ఎఫ్ఎం 103.6 మెగాహెర్జ్ బైతడి, సాముదాయిక రేడియో మెలౌడి ఎఫ్ఎం 101.2 మెగాహెర్జ్ మెలౌడి బైతడి ర బైతడిమై రహెకో రేడియో బైతడి 95.4 మెగాహెర్జ్ బాట పని కార్యక్రమం కృషి సవాల్ సుందేహం సార్.